0: సో కలగలగల వెనసిరి వెనసిరి డై సిరి
1: ఎదుకు
0: సిరి
2: సిరి సిరి సిరి సిరి సిరి సిరి.